దోసుః పరహార్సయ సోచీత్ తన మనసొంప కృష్ణ ప్రీత తీతర్ ఏక అనేక అసంఖ కర్మ తర్మ బో సంఖ అసంఖ బిన్ పయ భక్తి జన్మ బిరంత హర్ గుణ గావే మిల్ పరమారంత ఆప మరే మారే పీ ఆప్ ఉపాయ థాప్ ఉత్తాప్ సిట్ ఉపాయి జ్యోతి తూ జాత శబ్ద విచార మిలన నహీ ప్రాత సూతక అగన పఖే జగ ఖాయ సూతక జల తల సభ గీతాయ నానక సూతక జన్మ మరీజై గుర ప్రసాదీ హరస పీజై రాగ ఆసా మహల్లా పహలా ఆ విచారే సో పరఖే హీరా ఏక దృష్ట తారే గుర పూరా గుర మానై మన తే మన తీరా ఐసా సౌ సరాపీ కరై సచీ నగర ఏక లివ తరై రహావ్ ఊంజీ నామ నిరంజన సార నిర్మల సాజ రతా పయకార సిఫత సహజ కర గుర కరతార ఆసా మనసా సబ దిలాయ రామ నారాయణ తయ కహాయ గుర తే వాట మహల కర పాయ కంచన కాయా జ్యోత అనూప తిర పవన దేవా సగల స్వరూప మయ సో తన పల్లె సాచ అకూట పంచ తీన నవ చార సమావే తరణ గగన తల తార రగావే బార జాతో ఉల్ట పరావే మూర్ఖ హోయ న ఆఖీ సూజే ఏ వారస నీ కయా బూజే పేతా మాతా జల సో లూజే ఊతమ సంగత ఊతమ హోవే గుణ కో తావే అవగుణ తోవే కిన్ గుర్సేవే సహజన హోవే హీరా నామ జవే హరలాల్ మన మోతీ హై తసకా మాల్ నానక పరఖే నదర నిహాల్ ఆసా మహల్లా పహలా గుర్ముఖ గ్యాన్ ధ్యాన మన మాన్ గుర్ముఖ మహల్లీ మహల్ పశాన్ గుర్ముఖ సురత శబ్ద నీసాన్ ఐసే ప్రేమ భగత విచారీ గుర్ముఖ సచ్చా నామ మురారీ అర్హావ్ ఆయ నిస నిర్మల థాన్ సుథాన్ తీన్ పవన్ నే కేవల గ్యాన్ సాచే గుర్తే హుం పశాన్ సాచా హరఖ నాయి తే సోగ అమృత గ్యాన్ మహారస పోగ పంచ సుమాయి సుఖీ సవలోక్ సగలీ జ్యోత తేరా సవ కోయి ఆపే జోడ విశోడే సోయి ఆపే కర్తా కరే సుహోయి తాయ ఉసారే హుకుమ సుమావే హుకుమో వర్తే జ్యోత పావే గుర్ బిన్ పూరా కోయ నా పావే బాలక బిరద నా సురత పురాణ పర జో బిన్ బూడే అవ మహాన్ బిన్ నావే క్యా లయ సనిదాన్ ఇస్ కా అన్ తన సహజ నా జానా పరమ పులానా ఫిర్ పశ్చతానా గల్ పాగి బౌరా బౌరానా బూడత జగ దేఖ్యా తౌ డర్ పాగే సద్గుర రాఖే సేవడ ఫాగే।